0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చూడు. ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
9: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
8: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: ఏంటి?
1: మాటలో పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ టు యువర్లో మన బాసు ఇంటా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు
1: Don't stop dancing. Ponagalu loading.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Plus some good old-fashioned summertime showers and thunderstorms.
10: Again, we're looking today at
11: Trump. Good morning.
12: Good morning.
10: What's
12: the message on this?
10: Scraping your mouth.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: రాత్రి బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ఓయ్ ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏమైంది నీకు?

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

చిన్న సకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు లోసుకుందంట. రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెచ్చలా ఉండి ఉండి మంటారా రెండు వైపులా.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాకప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod
5: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at
4: 408-805-4653 or visit nagarajhomes.com. Committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు కొనసాగుదాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీ యొక్క జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గోపదేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనని ఉంటుండగా, స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా, మాతో మీ యొక్క సన్నిధిని మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. శుభ సందేశం కార్యక్రమంలో నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగమును చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమంనకు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్లా తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులెక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేం వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాంటతో చెప్పుదునా నేను.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనములు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గూర్చిన విషయములను, సంగతులను ఉపమాన రీతిగా, అంటే చిన్న షార్ట్ స్టోరీస్ లాగా, ఎగ్జాంపుల్స్ లాగా చెప్తూ ఉండేవారు. మనము చదివి ఉన్నటువంటి వాక్య భాగంలో కూడా ఆయన ఒక పారబుల్, ఒక షార్ట్ స్టోరీ తీసుకొని చెప్తూ ఉన్నారు, ఉపమాన రీతిగా చెప్తూ ఉన్నారు. గతించిన ఆదివారం కూడా మనము దేవుని రాజ్యమును గురించిన విషయములను యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా తెలియపరిచినటువంటి ఆ యొక్క వాక్య భాగమును చూసి ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే అక్కడ మరి విత్తనములు అయి పంట కాలం వచ్చినప్పుడు, లేకపోతే విత్తనములు చల్లే సమయం వచ్చినప్పుడు, విత్తనములు వేస్తూ ఉన్నప్పుడు కొన్ని దారిన పడి ఉన్నాయి, అలాగే కొన్ని రాతి నేలను పడి ఉన్నాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడి ఉన్నాయి, కొన్ని మంచి నేలను పడినవి, అవి ఫలించి చక్కగా మంచి ఫలితాలు ఇస్తాయి. మరి ఎవరైతే దేవుని వాక్యమును చక్కగా విని గ్రహించి ఆ వాక్యమునే అంటిపెట్టుకుని జీవిస్తూ వాక్యం మీదే ఆధారపడి జీవించినట్టయితే వారి జీవితము ఫలభరితంగా ఉంటుంది. వారు దేవునితో మంచి సహవాసం కలిగి జీవిస్తారు. ముఖ్యంగా పరలోక రాజ్యంలో వారికి దేవుని బిడ్డలుగా ఉండటానికి అర్హత ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఈ యొక్క వాక్యానుసారమైన జీవితమును గురించి మనకి 13వ అధ్యాయము ఆరంభంలో మనం చూసినట్టయితే ఆ యొక్క విషయములను ఉపమాన రీతిగా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు తెలియపరిచిన విషయంలో మనం చూసి ఉన్నాం 13వ అధ్యాయము మొదటి భాగంలో. నేడు చదివి ఉన్నటువంటి వాక్య భాగము గమనించినట్టయితే 24 నుండి 30 వచనములు అక్కడ కూడా దేవుని రాజ్యమును గురించిన సంగతులనే తెలియపరుస్తున్నారు. అక్కడ కూడా మరి ఒక అగ్రికల్చరల్ సెట్టింగ్, వ్యవసాయము చేసుకునే ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క వాతావరణం వాటిని ప్రతిబింబించేలాగా ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ను, ఒక ఉదాహరణను తీసుకొని ఆయన ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించిన విషయములను తెలియపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త ఆరంభంలో మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఆరంభించి ఉన్నప్పుడు ఐదవ అధ్యాయంలో మనం చూసినట్టయితే కొండ మీద ప్రసంగము, శర్మన్ ఆన్ ద మౌంట్తో ఆయన పరిచర్యలో మొదటిగా అక్కడ జనసమూహం చేరి ఉన్నప్పుడు వారితో అనేక విషయములను పంచుకొని ఉన్నారు దేవుని రాజ్యమును గురించి. ఆ తర్వాత ఆయన అనేకములైనటువంటి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నారు. అద్భుత కార్యములు అనగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడి మరి వారికి ఆధారమేమీ లేక ఎవరిని ఆశ్రయించలేక మరి ఆ యొక్క వ్యాధితోనే లేకపోతే వారికి ఉన్న ఆ యొక్క ఇల్నెస్ సిక్నెస్తోనే బాధపడుతున్నప్పుడు వారిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచి ఉన్నారు. మరి అప్పటిదాకా ఎంతో కష్టంలో మరి వ్యాధి బారిన పడి ఎంతో బాధను అనుభవిస్తూ అలాగే ఈ యొక్క ఇల్నెస్ సిక్నెసెస్తో ఉండి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ బాధలను అనుభవిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారికి స్వస్థత కల్పించి ఉన్నారు. ఆ రీతిగా ఆయనే అనేకములైనటువంటి అద్భుత కార్యములు జరిగించి ఉన్నారు. మత్తయి సువార్త 8:23-27 చూసి ఉన్నట్టయితే పెను తుఫాను అక్కడ మరి గలిలయ సముద్రం మీద వచ్చి ఉన్నప్పుడు ఆయన లేచి గద్దెంపగా లేచి అనగా నిద్ర నుంచి ఆయన మరి మేల్కొని శిష్యులు ఎప్పుడైతే ఆయనతో తెలియపరిచి ఉన్నారో తుఫాను వచ్చున్నది పెను తుఫాను లాంటిది అని తెలియపరిచున్నప్పుడు ఆ తుఫానును గద్దించగా ఆ యొక్క తుఫాను ఆగిపోయి ఉన్నది. ఈ రీతిగా ఆయన అద్భుత కార్యములు జరిగిస్తూనే ఉన్నారు ఆయన పరిచర్యలు. అదే రీతిగా ఆయన గలిలయ సముద్రం తీర ప్రాంతం దగ్గరనున్న గదరేనీయుల ప్రాంతమునకు వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఇద్దరు వ్యక్తులు, దయ్యం చేత పీడింపబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎదురై ఉన్నప్పుడు వారికి ఆ దయ్యముల బారి నుంచి గొప్ప విడుదల విమోచన కల్పించి ఉన్నారు. ఈ యొక్క అద్భుత కార్యం గురించి మత్తయి సువార్త 8:28-34 వివరింపబడి ఉన్నది. అదే రీతిగా మత్తయి సువార్త 9:1-8 చూసి ఉన్నట్టయితే పక్షవాయువుతో అనగా పారలైజ్డ్ మ్యాన్ ఆయన్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడం ఆ యొక్క విషయము తెలియపరచబడి ఉన్నది మత్తయి సువార్త 9:1-8. అలాగే మత్తయి సువార్త 9:13-13 గమనించినట్టయితే అక్కడ మత్తయి అనేటువంటి ట్యాక్స్ కలెక్టర్ను కూడా ఆయన శిష్యునిగా చేసుకుని ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి మెస్సయ్యగా వచ్చి ఉన్నారు, దేవుని కుమారుడిగా వచ్చి ఉన్నారు. ఆయన మరి ఒక ప్రిన్స్గా లేకపోతే ఒక రాజకుమారుడిగా ఒక రాయల్ మెజెస్టీతో ఉండవలసిన ఆయన మరి నిమిత్తమాత్రుడిగానే ఉంటూ అందరి మధ్యలో కలిసిపోతూ దేవుని రాజ్యం గురించిన విషయములు తెలియపరుస్తూ ఉన్నప్పుడు అనేక మత పెద్దలు, ప్రధాన యాజకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే మరి సమాజంలో చిన్నచూపు చూడబడే వారితో ఈయన ఎందుకు సహవాసం చేస్తున్నారు, ఎందుకు వారితో మరి సంభాషణలు చేస్తున్నారు, వారితో సమయం స్పెండ్ చేస్తున్నారు అన్న విషయంపై వారు అనేక మార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యతిరేకించి ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో కూడా ఆయన మత్తయి అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ను కూడా ఆయన శిష్యునిగా చేసి ఉన్నారు. మత్తయి సువార్త 9:18-26 గమనించినట్టయితే ఒక అధికారి యొక్క కుమార్తె ఆమె మృతి చెంది ఉన్నప్పుడు ఆమెను సజీవునిగా చేసి ఉన్నటువంటి గొప్ప అద్భుత కార్యము యొక్క వాక్య భాగంలో మనము చూడవచ్చు. అలాగే మత్తయి సువార్త 9:27-34 గమనించినట్టయితే అక్కడ దృష్టి కోల్పోయి అంధత్వంతో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను ఆయన వారికి దృష్టి కల్పించడం కూడా జరిగి ఉన్నది గొప్ప అద్భుత కార్యము. ఈ రీతిగా మత్తయి సువార్త 5:13-13 మనం గమనించినట్టయితే ఆయన అనేకములైనటువంటి అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు ఆయన పరిచర్యలో భాగంగా. అదే రీతిగా దేవుని రాజ్యమును గురించిన సంగతులను కూడా తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. మరి మత్తయి సువార్త 13:24-30 మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యమును గురించిన సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. మరి అప్పటిదాకా ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి మరి అక్కడ చేరినటువంటి జన సమూహములో ఈయన దేవుని కుమారుడు అని చాలామంది గుర్తించగలిగి ఉన్నారు. మరి ఆయన చెప్పేటువంటి విషయములపై వారు ఆసక్తి చూపిస్తూ ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు జన సమూహంలో. మా కార్యక్రమం ఆరంభంలో వాక్యంను చదివిన తర్వాత చూసి ఉన్నాం, కొంతమంది ఆయన పరిచర్యను వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి అటువంటి వారు జన సమూహంలో అనేక మంది ఉన్నప్పుడు వారితో దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ మరి చదివినటువంటి వాక్య భాగంలో కూడా ఆయన దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తున్నారు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దాదాపు గలిలయ ప్రాంతంలోనే ఎక్కువ సమయం ఆయన గడిపినట్టు మనము వాక్యం ద్వారా తెలుసుకొనవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి వాతావరణము లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అవి చూసినట్టయితే ఎక్కువ వారు అగ్రికల్చర్ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నట్టుగా మనము గ్రహించవచ్చు. మరి ఇటువంటి వాతావరణంలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆయన ఉపమాన రీతిగా తెలియపరుస్తూ ఉండేటువంటి వారు దేవుని రాజ్యం గురించిన విషయంలో. మరి ఇక్కడ కూడా ఆయన మనం చూసినట్టయితే మత్తయి సువార్త 13:24 ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని. ఇక్కడ విత్తి అన్నటువంటి యొక్క మనుష్యుడు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువారు అని మనము అర్థం చేసుకునవచ్చు. ఎందుకనంటే మరి 25వ వచనం చూసినట్టయితే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తి పోయెను. మరి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ ఉన్నది. అక్కడ బహుశా అక్కడ వర్షాలు పడే సమయమేమో. వ్యవసాయకులు సాధారణంగా వర్షం పడే సమయానికల్లా భూమిని సిద్ధపరుస్తూ ఉంటారు, ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత విత్తనములు వేస్తూ ఉంటారు ఆ యొక్క పంట పొలములలో వర్షం వచ్చే సమయానికి. మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా ఇక్కడ వ్యవసాయకుడు తన ఉన్న పంట పొలములో విత్తనములు వేసి ఉండవచ్చు. మంచి విత్తనములు బహుశా అయ్యి వీట్ గోధుమలు గింజలు అని మనము భావించవచ్చు. మరి గోధుమ గింజలు ఆ యొక్క విత్తనములు వేసి ఉన్న తర్వాత మనం వాక్యంలో చూసిన రీతిగా శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. ఇంగ్లీష్ బైబిల్లో అయితే టేర్స్ అని ఉంటుంది. టేర్స్ అనగా అవి గార్నెల్లని ఒక సీడ్, కొన్ని సీడ్స్ వచ్చేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. అవి దాదాపు వీట్ ఏ రీతిగా ఉంటాయో అదే రీతిగా ఉంటాయి. కానీ ఈ యొక్క డానెల్స్ అనేటువంటివి టాక్సిక్ సీడ్స్ లాంటివి అనమాట. అవి తింటే గనక శరీరానికి హాని కలుగుతూ ఉంటుంది. అవి కూడా వీటితోనే పెరుగుతూ ఉంటాయి. కానీ మనము వాటిని డిస్టింగ్విష్ చేయొచ్చు, వారి మధ్యన భేదం ఉన్నదని గ్రహించవచ్చు చూసిన వెంటనే. మరి వ్యవసాయకుడు ఒక మంచి దృక్పథంతో తన పంట పొలంలో మంచి రాబడి రావాలి అని మంచి విత్తనములు వేసి ఉన్నప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయాను. శత్రువు చేసేదల్లా ఇప్పుడు కూడా ఎదుట వ్యక్తి ఎవరైతే తనకు శత్రువు అయి ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి బాగు కోరుకోడు. ఆ యొక్క వ్యక్తి బాగుపడకుండా ఆటంకములు పెడతా ఉంటాడు శత్రువు. 26వ వచనం మనం చూసినట్టయితే మత్తయి సువార్త 13:26 మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. ఇప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. మరి ఈ యొక్క విత్తనములు విత్తి ఉన్నారు. ఇక విత్తనముల నుంచి మరి ఆ మొక్కలు వస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నప్పుడు వాటితో పాటు ఇక గురుగులు కూడా పెరగటం వారు గమనించి ఆయన దాసులు, వ్యవసాయకుడి యొక్క దాసులు వచ్చి ఆయన యొద్ద మనవి చేస్తూ ఉన్నారు. 28వ వచనం మనం చూసినట్టయితే, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అవును, మంచి మొక్కలతో పాటు ఈ యొక్క పనికిరాని మొక్కలు ఏవైతే ఆ యొక్క డార్నల్ సీడ్స్ ఉన్నాయో అవి కూడా పెరగడం మొక్కల్లాగా, మరి వాటిని ఏదో సమయంలో వేరు చేయాలి. ఈ యొక్క యజమానుని దాసులైతే వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు, మేము వేరు చేస్తామని. కానీ యజమానుడు ఏమని అంటూ ఉన్నారు అనంటే, మీరు వేరు చేయొద్దు, ఒకవేళ ఆ ప్రక్రియలో మంచి వాటిని కూడా మీరు తీసివేస్తారేమో అని ముందుగానే ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకు మనము అర్థం చేసుకోవాల్సిన విషయము పరలోక రాజ్యములకు సంబంధించినది ఏంటి అని అంటే, మంచి విత్తనములు, గోధుమ గింజలు ఏవి అనగా అవి బిలీవర్స్తో పోలి ఉన్నవి అన్నమాట. అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందలి విశ్వాసం ఉంచి ఉన్నారో, ఆయన తెచ్చినటువంటి రక్షణను స్వీకరించి ఉన్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటారో వారు. మరి ఈ యొక్క టేర్స్ లేకపోతే గురుగులు అని చూసి ఉన్నాం కదా, కలుపు మొక్కలను కూడా అంటూ ఉంటారు ఈ యొక్క వీడ్స్ని. మరి ఈ యొక్క వీడ్స్ వాటి వలన ప్రయోజనమేమి ఉండదు, కానీ మరి ఈ యొక్క గోధుమ పంట రాబడిని మాత్రం తగ్గించడానికి అవి నెగిటివ్గా ఉంటూ ఉంటాయి. అంటే ఈ యొక్క వీట్ ఎంతైతే రాబడి రావాలో అంత రాకుండా మరి అవి ఆటంకంలా ఉంటాయి అన్నమాట, అవి పొలము హార్వెస్ట్ చేసి ఉన్నప్పుడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క వీడ్స్ వాటిని ఈ యొక్క పారబుల్లో ఎవరితో కంపేర్ చేస్తున్నారంటే, మరి దేవుని అందరు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఉంటారు, కానీ మరి వారి యొక్క అంతరంగము దేవునికి దూరంగా ఉంటుంది. పైన మనం గమనించినట్టయితే భక్తి ఉండొచ్చు, విశ్వాస జీవితంలా కనపడవచ్చు, కానీ వారి ఆంతరంగిక జీవితంలో దేవునికి దూరమైనటువంటి వారిగా మనము ఈ యొక్క వీడ్స్ని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇలాగా రెండు స్వభావములు కలిగినటువంటి వ్యక్తులు అనగా, దేవుని వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ దేవుని వాక్యంలో ఎదుగుతున్నటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అలాగే మరి హిపోక్రసీతో ఉన్నటువంటి వారు అనగా పైకి భక్తిలాగా ఉంటుంది కానీ వారు చేసేటువంటి పనులన్నీ దేవునికి వ్యతిరేకమైనటువంటివే. ఇలా భిన్నమైన స్వభావములు కలిసి ఉన్నప్పుడు భక్తి జీవితంలో ఉన్నటువంటి వారు దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మరి యొక్క ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క విషయం గురించి మనము గమనించినట్టయితే, మరి దేవుని రాజ్యం గురించి చెప్పి ఉన్నప్పుడు దేవుడు సకల మానవాళి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నారు. తరతరములుగా మానవుడు పాపం చేయటం వలన దేవునికి దూరమైపోయి చిరకాల శిక్షను తెచ్చుకునేటువంటి పరిస్థితులు వచ్చి ఉన్నవి. ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించడానికి దేవుడు తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి నరవతారణంగా పంపించి మనందరి నిమిత్తమై ఆయన్ని బలిదానంగా అర్పించి మన పాపము నిమిత్తమై ఆయన శిక్ష తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు మరణమై ఉన్న తర్వాత తిరిగి సజీవుడిగా లేచి మరణంపై విజయం పొంది ఉన్నారు. అలాగే మనకు రక్షణ మార్గం అనుగ్రహించి ఉన్నారు. ఇది పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయము. ఏమనగా సకల మానవాళి పాపం చేసి దేవుని రాజ్యమును దూరమైపోయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారైతే మరి సకల మానవాళిని దేవుని వైపు నడిపించటానికి ఆయన తన్ను తానుగా మరి మనందరి నిమిత్తం బలియాగంగా అర్పింపబడి ఉన్నారు. మరి ఆయన ఎప్పుడైతే మరణం జయించి తిరిగి లేచి ఉన్నారో, మనందరం కూడా పాపము నుంచి విమోచింపడటానికి ఒక మార్గము ఏర్పరచబడి ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఉపమానము చెప్పటానికి ముఖ్య కారణము ఏమి అనగా, ఒకటి, మొదటిది ప్రధానమైనది, దేవుని రాజ్యంలో స్థానము పొందాలి అనంటే, దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని బిడ్డలుగా ఉండాలి అనంటే రక్షణానుభవము చాలా అవసరము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా వస్తారు ఈ లోకానికి అని అప్పటిదాకా ప్రవచింపబడి ఉన్నది. బైబిల్ గ్రంథంలో లేకపోతే ధర్మశాస్త్రంలో ప్రవచింపబడి ఉన్నది మెస్సయ్యగా వస్తారని. మరి ఆయన దేవుని రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. ఎవరిలో అయితే డౌట్స్ ఉన్నాయో, ఎవరికైతే ప్రశ్నలు ఉన్నాయో, అవన్నీ కూడా వారిలోంచి తొలగిపోవటానికి, అంటే ఆ డౌట్స్ క్లియర్ అవ్వటానికి కూడా ఆయన పారబుల్స్ రూపంలో తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. అలాగే ఇక్కడ టేర్స్ గురించి చూసి ఉన్నాం కదా, అది హెచ్చరికలాగా కూడా ఉన్నది. ఎందుకనంటే దేవుని వ్యతిరేకిస్తున్నటువంటి వారు కూడా ఆయన పరిచర్ జన సమూహంలో ఉండేటువంటి వారు, వారిని ఉద్దేశించి కూడా ఈ యొక్క ఉపమానములు వారికి హెచ్చరిక రూపంలో తెలియపరుస్తూ ఉండేటువంటి వారు. అదే రీతిగా మరి ఓపిక సహనము కలిగి చివరిదాకా ఎవరైతే దేవుని బిడ్డలుగా కొనసాగుతారో వారికి దేవుని రాజ్యము ప్రాప్తిస్తున్నది అన్న విషయమును కూడా ఆయన యొక్క ఉపమానముల ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. అదే రీతిగా చివరిగా తీర్పు అనేది ఉంటుంది అని యొక్క వాక్యం భాగంలో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయములను ఇంకను ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత ఈ యొక్క ఉపమానంలో దేవుని రాజ్యం గురించిన విషయములు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరిచి ఉన్నారు ఆ యొక్క విషయములను ధ్యానించుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మానవులు ఉన్నట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, గానపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 13:24-30 వరకు. బ్రేకుకు మునుపు ఈ యొక్క వాక్య భాగమును కొంత ధ్యానించుకున్నాం. దేవుడు క్రీస్తు యేసు ప్రభువారు ఉపమాన రీతిగా దేవుని రాజ్యమును గురించిన సంగతులను తెలియపరుస్తున్నారు. ఒక వ్యవసాయకుడు తనకున్న పంట పొలంలో ఇక విత్తనములు వేసి ఉన్నప్పుడు, గోధుమ గింజల విత్తనములు వేసి ఉన్నప్పుడు వాటితో పాటు గురుగులు కూడా పెరిగి ఉన్నవి. శత్రువు చేసిన పని వలన ఈ యొక్క వీడ్స్ టేర్స్ లాంటివి గురుగులు కూడా గోధుమ పంటలో పెరిగి ఉన్నవి, గోధుమ మొక్కలతో పాటు. మరి అవి పెరిగి ఉన్నప్పుడు ఆ యొక్క ఎవరైతే పనిచేసేవారు ఉన్నారో వారు వచ్చి యజమానునికి తెలుపుతూ ఉన్నారు వాటిని తీసివేయవచ్చా అని. ఈ యొక్క వాక్య భాగము మనం గమనించినట్టయితే వ్యవసాయకుడుగా మరి యేసుక్రీస్తు ప్రభువారని మనము అర్థం చేసుకొనవచ్చు. శత్రువు అపవాది, అపవాది చేసే పనల్లా దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకించటము, దేవుని యొక్క బిడ్డలకు ఏదో ఒక రీతిగా ఆటంకము కల్పించటము. మరి యొక్క వీడ్స్ టేర్స్ లాంటివి ఏంటి అని అంటే అవి హిపోక్రసీతో అలాగే దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉంటారు. కానీ మరి వారు చేసేటువంటి పనుల్లో మరి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితము కనపడదు. గోధుమ గింజలు, మంచి విత్తనములు ఎవరిని పోలి ఉన్నవి అంటే మరి ఎవరైతే దేవుని వాక్యమును అనుసరించి దేవుని అందరి భయభక్తుల్లో నడుచుకుంటూ ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా ఆయన్ని రక్షకుడిగా స్వీకరిస్తారో వారు మరి మంచి గోధుమ విత్తనములతో పోలి ఉన్నవారిగా మనము అర్థం చేసుకునవచ్చు. మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించిన విషయమును తెలియపరచడానికి ముఖ్య కారణములు ఉన్నవి. ముఖ్యంగా ప్రధానమైనది ఏంటి అనంటే దేవుని రాజ్యము యథార్థ సత్యము. దేవుని రాజ్యంలో చేరాలి అనంటే ప్రతి ఒక్కొక్కరికి కూడా రక్షణానుభవము కలిగి ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే స్వంత రక్షకునిగా స్వీకరిస్తారో వారు దేవుని బిడ్డలుగా ఉంటారని వాక్యములో ఉన్నది. ఎప్పుడైతే మన పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన పాపములను క్షమించమని వేడుకొని యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మన పాపముల నుంచి మనము వేరు చేయబడతాము. మన పాపములు నుంచి ఏ రీతిగా మనము విమోచింపబడి వేరు చేయబడతాము అని అంటే క్రీస్తు యేసు ప్రభువారు తాను మనందరి నిమిత్తమే వెల చెల్లించి ఉన్నారు తన పవిత్ర రక్తము చిందించడం ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగి వేయబడి మనము దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండగలము. ఎప్పుడైతే మనము రక్షణానుభవం కలిగి ఉంటామో దేవుని రాజ్యము చేరగలము. ఇక్కడ వాక్యములో తెలియపరిచి ఉన్న రీతిగా మంచి విత్తనములు, గోధుమ గింజలు ఒక భక్తి జీవితాన్ని పోలి ఉన్నట్టుగా, లేకపోతే ఒక బిలీవర్స్ లైఫ్ను పోలి ఉన్నట్టుగా మనము గ్రహించవచ్చు. మరి ఒక బిలీవర్గా ఉంటున్నప్పుడు బిలీవర్కి ఎన్నో సర్కాంస్టెన్సెస్ ఎదురవుతా ఉండవచ్చు భక్తి జీవితంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే వెంబడించరో అటువంటి వారి మధ్యలో కూడా మనము ఉండవచ్చు. ఇలా ఉంటూ ఉన్నప్పుడు కూడా మనము ఎల్లప్పుడూ దేవుని అందే విశ్వాసం ఉంచి కడదాకా చివరిదాకా కూడా విశ్వాస జీవితంలోనే కొనసాగి దేవుని మీదే ఆధారపడి దేవునితోనే సహవాసం చేస్తూ జీవించి ఉన్నట్టయితే మనము పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలుగా చేరగలము. ఇక్కడ మత్తయి సువార్త 13:30 మనం చూసినట్టయితే కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను
నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును అనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక కఠినమైన మాట కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి అని వాక్యములో ఉన్నది. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి ఉన్నటువంటి దేవుడు, దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారిని ఈ లోకానికి నరవతరునిగా పంపించి ఆయన్ని రక్షణకర్తగా మన కోసం ఏర్పాటు చేసి ఉన్నారు, మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అందు సమయంలో దేవుడు నీతిమంతుడు, రైచియస్ గాడ్. మరి ఈ లోకంలో తప్పులు చేసి పాపం చేసి ఉన్నటువంటి వారు అవకాశం వచ్చినా సరే రక్షణ మార్గం స్వీకరించకుండా దేవుని మార్గములను అనుసరించి జీవించకుండా ఉన్నట్టయితే మరి తీర్పు దినము అనేది ఉన్నది. మరి తీర్పు దినమున దేవుడు నీతిమంతుడు కనుక తప్పకుండా ఆయన తీర్పు విధిస్తారు. దేవుని రాజ్యంలో చేరాలి అని అంటే పాప భరితమైన జీవితంతో మనము చేరలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో మనము పాపంతో వెళ్ళలేము. కావున వాక్యము వింటూ ఉన్నటువంటి మనము గ్రహించవలసింది ఏంటి అనంటే, మనము భక్తి జీవితంలో ఉన్నట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారి అందరి విశ్వాసం ఉంచి రక్షణ అనుభవం కలిగి ఉన్నట్టయితే, చివరిదాకా కూడా యేసుని వెంబడిస్తూ దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉన్న మనము దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా చేరగలము. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి మరి క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మనకు రక్షణ మార్గమును ఏర్పాటు చేసి ఉన్నారు. మనమంతా గ్రహించవలసింది ఏంటి అనంటే, తీర్పు దినం అనేది ఎప్పుడైనా సంభవించవచ్చు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అన్నది మనము అంచనా వేయలేము. పలానా సమయంలో వస్తుందని మనము కనిపెట్టుకోలేము. ఏ గడిలోనైనా రావచ్చు. దేవుని రాకడకు మనము సిద్ధపడి ఉన్నామా? భక్తి జీవితంలో కొనసాగుతున్నప్పుడు మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు కూడా వారితో కూడా మనము జీవితము గడపవలసి వస్తూ ఉంటుంది ఎన్నో పరిస్థితుల్లో. ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా మనము ఎదుర్కొని పరిస్థితుల్లో చిక్కు చెదరని విశ్వాసంతో ఉన్నట్టయితే దేవుని రాకడ సంభవించున్నప్పుడు ఆయన ఎదుట మనము ఆయనకి అంగీకారంగా నిలబడగలము, దేవుని రాజ్యంలో ప్రవేశించగలము. ఈ సమయంలో దేవుని తీర్పును గురించిన కొన్ని విషయములను మనము బైబిల్ నుండి వాక్యం ద్వారా తెలుసుకుందాం. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ గమనించవలసింది ఏంటి అనంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందునట్లు అని ఉన్నది. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుతారు. మరి ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి పరిస్థితి ఏంటి? మరి చిరకాలము నరకలోకంలో నడపవలసిన పరిస్థితులు రావచ్చు. మరి అటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి మనకు రక్షణ మార్గము ఏర్పాటు చేసి ఉన్నారు. ఎప్పుడైతే రక్షణ మార్గం స్వీకరిస్తామో మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాము. దేవుని దృష్టిలో ఏ భేదమును లేదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. ఒకవేళ మనకున్న పరిస్థితులు మనము చింతిస్తూ ఉన్నామేమో, నా యొక్క జీవితం ఈ రీతిగా అయిపోయి ఉన్నది, చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోలేకపోతున్నాను, నా జీవితంలో చిన్ననాటి నుంచి కూడా ఎన్నో పొరపాట్లు చేసి ఉన్నాను, ఆ పొరపాట్ల వలన మరి నాకు ఈ పరిస్థితి వచ్చి ఉన్నది అన్న ఆలోచనలో మనముంటే వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. చాలా పర్సనల్గా ఆహ్వానిస్తూ ఉన్నారు వాక్యం ద్వారా. ఎవరైతే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందుతారని వాక్యంలో ఉన్నది. ఇదే అవకాశంగా తీసుకొని రక్షణ మార్గమును మనం స్వీకరించినట్టయితే మనము దేవుని రాజ్యంలో చేరగలము. మనకున్న ఏ పరిస్థితి, కఠినమైన పరిస్థితి అయినా సరే, ఘోరాతి ఘోరమైన పరిస్థితి, ఎన్నో నేరములు చేసి మరి ఎన్నో దురలవాట్లకు లోనయ్యి మనము దేవునికి దూరం అయిపోయి ఉన్నట్టయితే దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా మనల్ని ఆయన ప్రియబిడ్డలుగా స్వీకరించగలరు. అలాగే పరిశుద్ధుడైన పేతురు గారు రాసిన 2:3:9
కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరిచు మీ ఎడ్ల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. మనమెవ్వరము కూడా తప్పిపోయి దేవునికి దూరంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మరి దేవుని రాకడ వచ్చే సమయానికి అందరం సిద్ధపాటుతో ఉండలాగున ఆయన మనందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. కావున వాక్యం వింటూ ఉన్నటువంటి మనము ఇదివరకు కూడా ఎన్నోసార్లు వాక్యం విని ఉన్నామేమో, రక్షణ వార్తను గురించి విని ఉన్నామేమో, మరి ఇది కూడా ఒక అవకాశంగా భావించి మరి రక్షణ మార్గం స్వీకరించినట్టయితే మనము దేవుని రాజ్యంలో చేరగలము. అంత మాత్రం కాకుండా రక్షణ మార్గము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితం పూర్తిగా మార్చివేయబడి మనము దేవునికి ఇష్టమైన దేవునికి అంగీకారమైన జీవితమును జీవించగలము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనము దేవునికి అంగీకారమైన జీవితమును జీవించేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. రోమీయులకు గ్రంథము 2:5-6 చూసినట్టయితే, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. మరి కొన్నిసార్లు ఏంటవుతూ ఉంటుందంటే హృదయాలను కఠినపరుచుకొని దేవుని వాక్యమును వినే పరిస్థితుల్లో మనము ఉండము. కానీ ఈ పరిస్థితి ఏ రీతిగా దారితీస్తుంటుందంటే మరి తీర్పు దినమున మనమంతా లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాము. దేవునికి దూరమైన జీవితంను జీవించున్నట్టయితే నరకలోకానికి శాశ్వత మరణానికి అప్పగింపబడతాము. ఆ రీతిగా ఉండకుండా మనకి రక్షణ మార్గము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ రక్షణ మార్గం మనం స్వీకరించి ఉన్నట్టయితే తప్పకుండా మనం దేవుని రాజ్యంలో చేరగలము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:27 మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మరి తీర్పు అనేది ప్రతి ఒక్క మానవునికి వస్తుంది. ఆ తీర్పు మనము తప్పించుకోలేము. కావున ఇదే అవకాశముగా భావించి తీర్పు దినమున మనము దేవుని దృష్టిలో అంగీకారంగా ఉండాలి అనంటే రక్షణ అనుభవము కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. మరి తీర్పు దినం అనేది అవశ్యము. తీర్పు మనము దేవునికి లెక్క అప్పచెప్పాలి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30వ వచనం వరకు. మరి భక్తి జీవితము కలిగి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, అలాగే మరి దేవుని భక్తులుగా ఉంటూ మరి వాక్యానుసారమైన జీవితమును జీవించకుండా దేవుని నుంచి దూరమైపోయినటువంటి వారు, ఈ యొక్క రెండు లక్షణం కలిగినటువంటి వ్యక్తులు కలిసి జీవించి ఉన్నప్పుడు భక్తి జీవితంలో నిరంతరము కొనసాగి దేవుని రాకడ వచ్చే వరకు కూడా విశ్వాసంలో చెక్కు చెదరకుండా నిలిచినటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉంటారు. కానీ దేవునికి దూరమైపోయినటువంటి వారు మరి శాశ్వతమైన

0: ఎంతో ప్రేమిస్తున్నారు కనుక క్రీస్తుయేసు ప్రభువు ద్వారా మనకందరికీ రక్షణ మార్గం ఇచ్చి ఉన్నారు. ఆ రక్షణ మార్గం మనం స్వీకరించి ఉన్నప్పుడు దేవుని రాజ్యములో మనము చేరగలము. ఇదే తరుణంగా భావించి రక్షణ మార్గము మనం స్వీకరించినట్టయితే దేవుని రాజ్యములో స్థానం పొందేవారిగా ఉంటాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ప్రేమ స్వరూపైన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయంలో శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క అత్యున్నతమైన కృపను మా అందరిపై ఉంచి మీ యొక్క విలువైన రక్షణ మార్గములో మేము జీవించడానికి మమ్మల్ని నడిపించండి ప్రభువ. మా యొక్క పాపములను క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. వింటూ ఉన్న లిజనర్స్కి నాయన రక్షణ మార్గమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువ లిజనర్స్కు ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటూ ఉన్నాం. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని తెలివితో జ్ఞానంతో నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానయన్న ఘడియలన్నింటిలో రానయన్న కాలంలో మా చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచి నడిపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమెన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థనా అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్నా ఎడల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, shubhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

0: Indian foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకే నేను చెప్పనేలేదు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.

0: Himalayan foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ చాట్భవన్.com.

0: తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు మాటల పాటల హరివిల్లు గిరిజలు కార్యక్రమానికి సండే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ గిరిజల్లు.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ గిరిజల్లు స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికి వెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్ 257 PT పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు తెలుగు పాటలు కావాలంటే 92.3 FM HD2. అండ్ ఇవాళ షోకి వెళ్లే ముందు అన్ ఇంపార్టెంట్ చిట్ చాట్ విత్ రియల్టర్ లావణ్య దువ్వి. లావణ్య గారు హ్యాస్ బీన్ ఇన్ ద బే ఏరియా ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఈస్ సర్వింగ్ బే ఏరియా కమ్యూనిటీ ఫర్ ఆల్ యువర్ రియల్ ఎస్టేట్ నీడ్స్, బయింగ్, సెల్లింగ్, ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్సింగ్ అండ్ రీఫినాన్సింగ్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నీడ్స్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బే ఏరియా, యూ కెన్ రీచ్ అవుట్ టు లావణ్య దువ్వి. హర్ డైరెక్ట్ నెంబర్ ఈస్ 408-627-9586. Or you can visit our website lavanyadubi.com. And the upcoming Swadesh Grand Indian Independence Day celebrations with a Grand India Day Parade and Multinational Parade with Day Night Mela, all of them completely free, free entry. And for this event, Lavanya Garu is a proud platinum sponsor, not just for this event, for all the events of AIA that we do annually. Lavanya Dubi is the platinum sponsor of all our AIA events. Lavanya Garu, warm welcome back to Virijillu.
1: Thank you, Kalyan Garu. Hello, Bay Area Virijillu listeners. Happy Sunday.
0: I know we were supposed to talk on Thursday and you had few open house listings and I just talked to you and he said, Kalyan, no, out of you, many of them are gone. I have only one to announce today, one that's upcoming. That's great to hear, Lavanya Garu. So let's talk about the current open house listing that you have and that's the one that's in the pipeline, Lavanya.
1: Hope all of you guys are enjoying your summer vacation with your kids and family and you're ready to punch into the next school year. If you're looking for a better school district in Fremont, I have a beautiful single family here right opposite to Washington High School in Fremont and in heart of Fremont on the Fremont Boulevard. It's 4040 Hemingway Common in Fremont. It's a single family around 1,669 square foot, and it's a newer house with no crawl space. It's 3-bedroom, 2.5-bath with vaulted ceilings. You have like a beautiful kitchen, laminate floors, no carpet. It's a single family, and it's a very budget friendly. It's around 1.5 million. I'm here at the open house. It's 4040 Hemingway Common. You can visit. You can see all the pictures, 3D tours, and videos on my Insta or Facebook. I'm here at the open house at 4040 Hemingway Common. It's easy to memorize. And I do have a coming soon in Ardenwood. It's also a single family. It's 4-bedroom, 3.5-bath with 1-bedroom bathroom downstairs. And it's for $2 million. And we are actively prepping the house, remodeling the house. Hopefully, we'll get ready to list it in 10 days before the school starts. I'm trying my best to remodel before the school starts. So that's where we are. Do visit my website, my Insta and my Facebook. You'll see all the listings coming soon, pending. And I'll keep you guys updated on the current real estate market next time.
0: And once again, one open house listing today in Fremont and one that's coming up in Ardenwood pretty soon. And there's many in the pipeline. Again, if you want to reach out to Lavanya Garu, if you have a real estate need in the Bay Area, whether it is now or for the future, reach out to her, any part of the Bay Area, not a problem. And for more details, our website is lavanyaduvi.com, lavanyaduvi.com. Or you can also call or text her directly at her number, 408-627-9586, 408-627-9586. And once again, Lavanya Dubi is the proud platinum sponsor for the upcoming Grand Indian Independence Day celebration Swadesh with India Day Parade and Multinational Parade and Day Night Mela. And this year, everything is completely free. Free parade and free entry for the Day Night Mela. For more details, go to aiaevents.org. And once again, to contact Lavanya Garu directly, her number is 408-627-9586. Or visit our website, lavanyaduvi.com. Lavanya Garu, thank you so much for coming on here and thank you so much for all the support to the community events that we do, and I really appreciate
1: Thank you, Kalyan Garu. I look forward for the exciting Swadesh Mela and see you everyone at the August 15th Mela.
0: Thank you. Thank you so much, Lavanya Garu. Once again, there was Realtor Lavanya Dubey. For all the details, call or text her directly 408-627-9586 or visit lavanyadubey.com. And once again, enemy host Kalyan Kattamurya, and I've got a couple of quick announcements to make. Number one, like I mentioned, the biggest, the grandest Indian Independence Day celebration, hands down, California, will be at downtown San Jose, this time on Saturday, August 15th. Swadesh is brought to you by AIA and Bali 92.3 FM. And for all the details about this event, our website is aiaevents.org. And we'll have multiple floats representing multiple states of India. And this time we are celebrating not just 80 plus years of Indian independence, we're also celebrating 250 years of US democracy. So it's going to be, of course, a grand India Day parade representing various states of India, various organizations representing India. But we truly will be celebrating unity and diversity, and we'll also be celebrating United States as well as multiple other nations. So witness not just grand India Day parade, witness grand multi-nation parade this time on August 15th in downtown San Jose. And it is completely free to witness this beautiful event in historic downtown San Jose, where the streets will be blocked for you to witness the parade. And right next to the parade area is where we'll have the day-night mela at Cesar de Chavez Park. That is where the popular Christmas in the Park happens every single year. That is the area where we'll have our day-night Independence Day festival at the Cesar de Chavez Park from 2 p.m. to 10 p.m., where there'll be food festival, there'll be shopping festival, there'll be non-stop cultural programs, lots of dances, Bollywood concert, fashion shows, there'll be free face painting for kids, free henna tattoos for everybody, lots of fun activities. It's going to be a full day-night event, but it is completely free this time around, free entry, so you can enter the event free and enjoy all the festivities, and you can be in the Mela area and you can also witness the beautiful parade, which will be right next to it, and those streets will be blocked purely to celebrate India and the US and multiple other nations together. Again, for all the details about this event, go to aiaevents.org. Our Insta handle is aia.events. Number two, వింటున్న విరిజల శ్రోతలందరికీ కూడా, మన బే ఏరియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా, వన్స్ అగైన్ బాటా తరఫున, బే ఏరియా ఎంటర్టైన్మెంట్ తరఫున కృతజ్ఞతలు. ద ఫ్యామిలీ నైట్ విత్ సుమా ఈవెంట్ ఇస్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. అండ్ అగైన్ థ్యాంక్స్ టు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అండి. ఏ ఈవెంట్ చేసినా, ఎటువంటి కార్యక్రమం చేపట్టినా సరే, మీరు ఎప్పుడు కూడా మా వెన్నంటే ఉంటారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈవెంట్ అయితే లిటరలీ 10 డేస్ క్రితం అనౌన్స్ చేశాం మేము, అండ్ ఇట్స్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్ ఈవెంట్. మా వాళ్ళందరూ కూడా సంసిద్ధమైపోయారు. సుమా గారు ఊళ్ళోకి వచ్చేసారు, అక్కడ వెన్యూ అంతా ముస్తాఫ్ చేస్తున్నారు. అండ్ అగైన్ దిస్ ఈవెంట్ ఇస్ కంప్లీట్లీ డిజైన్ బై సుమా గారు. ఆవిడే స్వయంగా డిజైన్ చేసి ఆవిడ ఎటువంటి గేమ్స్ కండక్ట్ చేస్తారని మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అండ్ దిస్ టైమ్ షీ వాజ్ ఇన్సిస్టింగ్ ఆన్ డూయింగ్ లైక్ ఎ ఫ్యామిలీ నైట్, బ్రింగింగ్ ఆల్ ద ఫ్యామిలీస్ టుగెదర్. అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. దిర్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. అండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా టైంకి వచ్చేసేయండి. మా టీం అందరూ మిమ్మల్ని వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చేయడానికి, ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ లో మిమ్మల్ని ఆనందింపచేయడానికి. అఫ్ కోర్స్ క్రెడిట్ అంతా సుమా గారిదే, మేము కేవలం అరేంజ్ చేస్తున్నాం అనమాట. అండ్ రుచికరమైన భోజనం మీకు సర్వ్ చేయబోతున్నారు అమోఘం రెస్టారెంట్. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ పవర్డ్ బై రియల్టర్ నాగరాజ్ అనయ్య. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద స్పాన్సర్స్, పిఎన్జి జ్యువెలర్స్, కావ్య ఫుడ్స్, ఏపిక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దట్ ఈవెంట్ విల్ బి దిస్ ఈవినింగ్ ఎట్ ద డబ్లింగ్ సీనియర్ సెంటర్. ఫర్ ఆల్ ద డీటెయిల్స్ గో టు bata.org. సో ఈరోజు ఆ కార్యక్రమంలో మేము అందరూ చాలా బిజీగా ఉన్నాం. మేము అందరినీ వెల్కమ్ చేయడానికి ముస్తాఫ్ చేస్తున్నాం కాబట్టి నేను, విజయ్ గారు, మా విరుజలు టీం కూడా లైవ్ షో చేయలేకపోతున్నాం. అపాలజీస్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎ లైవ్ షో బికాస్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ దిస్ ఈవినింగ్. బట్ వీ గోన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ హిందీ అండ్ తెలుగు సాంగ్స్. వీ హ్యావ్ అవర్ హౌస్ ఇన్ హౌస్ డీజే ఆరన్ రెడీ టు ఎంటర్టైన్ యూ ఆల్ విత్ సమ్ రాకింగ్ బ్లెండ్ ఆఫ్ హిందీ మ్యూజిక్ అండ్ తెలుగు మ్యూజిక్. సో ఎంజాయ్ దిస్ నెక్స్ట్ 2 అవర్స్, నైస్ బ్లెండ్ ఆఫ్ హిందీ అండ్ తెలుగు సాంగ్స్. And I'll be coming on air from time to time for multiple other interviews. For now, temporarily I'm pausing. This is your host, Kalyan Kattamurya, and I'll be talking to you all fairly soon. Thank you.
2: Namaskaram. Nenu Chiruvani. Kundusuri, kundusuri, utsukunte tappunadi.
3: Virjallu. Virjallu Radio. Oolala, maza cheyala.

0: Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar De Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళెవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
7: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

0: వినండి మీ శకలకి శంకర్. మీరు వింటున్నది విరిజల్లు ఎఫ్ఎం.
1: విరిజల్లు రేడియో, ఊలాలా మజా చేయాలా. You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parso. It's one simple app that connects me to everything I need in India. With My Parso, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parso even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parso, one app, all services, zero stress for NRIs. Download the My Parso app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.

0: Day, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్, ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
4: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
7: Simple. I solved the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
6: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: Bay Area's Grand Ganesh Festival.
9: Grand Ganesh Festival.
8: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja, early Archanas, special Aartis, Maha Aarti and Deeparadhana. Dhol Tasha procession and Visarjan, stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids, multiple food booths, record number desi shopping booths and lots more. For details visit namastebayarea.com. For booths and sponsorships email info@namastebayarea.com.
0: Grand sponsor Sanjeev Gupta CPA. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue. Prashad sponsor Vijeta Supermarket.
10: విరిజల్లు రేడియో ఓలాలా మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit